0: నమస్తంగ జనమే నమస్తంగ
1: శుభాణి నవ సర్పాణి నవ సర్వంగే నవ సర్పంగే
0: నమో కాలు కల్లే నమస్త శ్రుద్యాలే నమస్తంగ వర్ణే నమస్తంగ
1: మర్ణే నమస్తంగ తారంగ నమ సర్వతందే నమోస్త బందే
0: నమస్తంగ నిర్సాకే నమస్తంగ నిర్భాకే నమస్తంగ రహిమే నమస్తంగ కరిమే
1: నమస్తంగ నాంతే మహాంతే నమస్త రాగే నమస్త సుహాగే
0: నమో సర్వ సౌఖం నమో సర్వ పోఖం నమో సర్వ కర్త నమో సర్వ
1: నమో యోగ యోగే నమో భోగ భోగే నమో సర్వ ధ్యాన

0: మాన్నే నమో రోగ రోగే నమస్త నిషనాన్నే
1: నమో మంత్ర మంత్రంగ నమో జంత్ర జంత్రంగ నమో ఇస్తే ఇస్తే నమో తంత్ర తంత్రంగ
0: సదానం శ్రమ పరనాశి నూపి రూపే సమస్త నివాసి
1: సనాసి దదా బుద్ధదా బ్రేత కర్తా అదో ఉర్ద దంగ గంగ హోగ హర్తా
0: పరం పరమేశం ప్రోష్ పాలం సదా సర్వదాస దాత దయాలం
1: అశేతియ